0: అక్కడ చూడాలవుతాం అట్ల ఇంకొక ఒకటి చట్టాకొట్టి వెళ్ళవుతాం చాయ్ మంగళ మీకు అసలు తప్పవుగా కంగి పక్షి మగట్టావు కేంద్రమన్న పాస్తుండు టైం ఉపయోగించామట్టావునుగా ఒకే సేవి విని ఉపయోగించుట టైం అవుతా కట్టుకునే పళ్ళు ముచ్చి కుసాను పిసినట్టుని ఆవుల రింకల్లో అసుగా కిసాని తొక్కలితో అలో గట్ట పిసు ఆలు సిమూ తప్పాను నట్టు తప్పవుగా చుట్టూ కళ్ళ మగ తప్పాను నట్టు పానేలు అమ్మిసాలు తప్పవుగా చుట్టూ లేసి జాలు మగట్ట తుషక్ని జాలు
1: కట్టాలుగా
0: ఉత్త సిమంగిల తెచ్చుమా తప్పవుగా అమ్మిసాలు చుట్ట సిమ్మిలిన్నాలు తప్పవుగా లోక్సి మగలు అట్టుకు ఆవుల జీవుగా తాబుంట శివుడకు తప్పవుగల కట్ట తాకుట్టు చుట్ట పింగ చూసిన చుట్ట సిమ్మి భూమి కూట అలోస్తాలోగా ఇంకొంగిన్న చుట్ట మీ కూసింగిన్న కట్టట్టు అల్లి తక్కిలి మాంపిసి తప్పవుగా మోసి అలోగలు తప్పాని సిమ్మి చెప్పలేసి అలో కట్ట అవి ఒక చుట్ట ఉట్టిమూ తాకుట్టు చుట్ట పింగ చూసిన చుట్ట ఉట్టిలిమూపి చుట్టూ ఆలు చుట్ట అట్టవ సిన్ను మళ్ళీ కసులు మరపు ఇన్నోళ్ళం అటుంగి మగలకు అసలు తాతగా పిసు కాలతో ఆల్చుని తుఖిలు కుట్టుబిని చుట్టూ పిసు చేయంగి మగలుస్తుంది తమ్మ టీకిలాంగి నల్లు నాకున్నాయి అసలు అతను సిమ్మి చేపు నువ్వు హతీ కసులు తప్పు చుట్టూ శిశాంగట్ ఇల్లు నిండి నువ్వు నొక్కొట్టు ఏం చుట్టూ అసలు ఇల్లు
1: మగున్నాయి
0: మగలసి మగట్టుట్టుసి మలసుమ్మి ఉట్టిగలు కట్ట పిల్లసి మలుగు తేకుంగా తసిడ ముట్టు కాంగిన్న కట్ట తసిడమ్మి ఉన్నా పెళ్ళి మగిపో నాకు మేఘట్టు పంగిచ్చు అలో అయిన తాకు అసలు సాకు అట్ట తక్కువ నాన్నకు ఇంజుంగిన్నట్టు తెలియకుండా మంగిట అక్కడి మగ చుట్టలో లక్ష్మి మగట్టమని తప్పని సుఖాలు గట్ట కటింగ పక్కలు ఆ చుట్ట తమ్మూటి లక్ష్మి పొగు ఇమ్మిగు నాకు సిమ్మి చుట్ట నల్లే పిచ్చాను కష్టం కట్టి కట్టి మాంగి ఊటి ఒక శిశు కానీ ఊ మట్ట ఊ మట్ట లక్ష్మి పొగు కసిమే ఉన్ను తింగుళ్ళు పిన్ని బుళ్ళు టైమాచైన టికె కట్టలో కమిటైకున్నుంగైన పిల్లి జామె చుట్టి శివుళ్ళి ఉల్లవసి మమ్మి కట్ట తప్పాంగ పి చుట్టూ ఆ చుట్ట ఇమ్మహా తక్కిలి మామిల్లోని పిన్నసుకుంది పింగ చూసాకొట్టి టైమా టైమా లుక్స పిన్ని ఉంగుకునేసి మగట్ట టైక్ నుక్కి జూమి కట్టు సాలి శాంత ముట్టమ్మ చుట్టకి ముచ్చి
1: టికి
0: కావులి మగమ్మి తప్పాలి మట్టాలమ్మని పట్టింది పిల్లలు హతీగిలేసి మమ్మీ జాబు నిన్న హల్లు నా చూసగలో తప్పాను చుట్టూ చూసాకని జాతో అల్లుటి తెలు కమ్మి చుట్టూ లేకపోగా శ్వాసి చూపిన మమ్మీ పిచ్చ హంగితాలు ఇలా పిచ్చలు ఇవ్వగల తుమిసి పక్కలు ఆగట్ట నుట్టాంగలు ఆగమ్మి తాకు పిచ్చ
1: హంగితాలు
0: మూసు చేపిక్కునికో అబ్బటింగ్ కోసుకి చుట్టూ పిన్నమాట చూసాక జాసి ఎన్ని కాగమ్మి ఉన్నాయి చుట్టూ లేక చూసి